0: ప్రణామిస్మాస్తులు ప్రణాశయంజుల నామిస్మాస్తుల నివాసి
1: కామంగ్ బై పుతే సమస్తల్ స్వరూపే కో కర్మంగ్ పండాసి సో ధర్మంగ్ బై పుతే
0: సదా సచిదానంస్తంగ్ ప్రణాసి కరి ముళుకు నిందా స్మాస్తల్ నివాసి
1: జాయ బై పుతే గ జాయ బై గలీ మే హరియం కరియం కరి మర్ రహి మే
0: చతుర్ చక్ర వర్తి చతుర్ చక్ర భోగతే
1: సియం భవ సువంగ్ సర్వదా